తందాన్న, ఏ సోలా సాలా తందాన్న, అయితే రే ఖయాలా తందాన్న, ఏ గోరే గాలా తందాన్న, ఏ రేషమి బాలా తందాన్న, ఏ సోలా సాలా తందాన్న, అయితే రే ఖయాలా తందాన్న, హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై, హమ్ కాలే హై తో